మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్యక చేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే బేగడ రాగం

0: తాళం సుబ్బరాయ శాస్త్రి రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఈమని లలిత కృష్ణ. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి, శంకరి నీవే, ఇన్ రాగ్ బేగడ సెట్ రూపక్తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి అపదూరుకు లోనై తినే ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ జావళి అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Veena concert by Srimati Emani Lalita Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: లో శ్రీ కే మునికచేంద్ర వారి నాదస్వర కచేరి వింటారు. స్పెషల్ డోలు శ్రీజీ రత్తయ్య.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి వరాలందు కొమ్మని ఇన్రా గుర్జరి సెట్టు ఆదితాళ్.
0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరాలందు కొమ్మని గుర్జరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: You have just listened to a Thyagaraja Kruthi, Varalandu Kommani, Indra Gurjari, Sittu, Adithaal.
1: Meerintavarku, Varalandu Kommani, Gurjari Ragam, Adithaalam, Thyagaraja Swami Vari Kirtana Vinnaru.
0: Now listen to another Thyagaraja Kruthi, Lalite Sri Pravruddhe, Indra Bhairavi, Sittu, Adithaal.
1: కార్యక్రమంలో ఇప్పుడు మరొక త్యాగరాజ స్వామివారి కీర్తన లలితే శ్రీ ప్రవృద్ధే భైరవీరాగం ఆదితాళం.

0: You have listened to a Suddhananda Bharati Kriti, Aravinda Lochana, in Ragniti Mati, set to Adithal.
1: Mirintavarku, Aravinda Lochana, Niti Mati Ragam, Adithalam, Suddhananda Bharati Vari Rachana Vinaru.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic music program, you are listening to Nadaswaram recital by Sri K. Muni Gajendra, supported on special dolu by శ్రీజీ రత్తయ్య.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునిగజేంద్ర వారి నాదస్వర కచేరీ వింటున్నారు. స్పెషల్ డోలు శ్రీజీ రత్తయ్య.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ కె మునిగజేంద్ర నౌ ప్రజెంట్స్ ఎ త్యాగరాజ కృతి మర్యాద గాదుర ఇన్ రాగ్ శంకరాభరణం సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మర్యాద గాదుర శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: You have listened to Tyagaraja Kruti, Mariyada Gadura, in Rag Shankarabharanam, set to Adithaal.
1: మీరు ఇంతవరకు మర్యాద గాధుర శంకరాభరణం రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయ్డ్ నాదస్వర రిసైటల్ బై శ్రీ కె ముని గజేంద్ర, స్పెషల్ డోలు సపోర్ట్ బై శ్రీ జి రత్తయ్య. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె ముని గజేంద్ర వారి నాదస్వర కచేరీ విన్నారు. స్పెషల్ డోలు శ్రీ జి రత్తయ్య, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెంబంగుడి శ్రీనివాస అయ్యర్ గాత్ర కచేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ పిఎస్ నారాయణ స్వామి. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ అన్నవరపు రామస్వామి. మృదంగం

0: ఇప్పుడు వినండి శ్రీ త్యాగరాజ పాలయాసుమాం గౌళరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. శ్రీ త్యాగరాజ పాలయాసుమాం ఇన్ రాగ్ గౌళ సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు శ్రీ వెంకట గిరీశ మాలోకయే సురరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ సురటి. శ్రీ వెంకట గిరీశ మాలోకయే సత్వాదితాళ్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి బిరాన బ్రోవా కళ్యాణ రాగం ఆదితాళం త్రిశ్రనడ తరంగంబాడి పంచనాద అయ్యర్ రచన.
1: Continuing the concert, you will now listen to a composition of Tarangambadi Panchanath Iyer in Rag Kalyani, Birana Brova, set to Aditaal Trishranada.

0: కార్యక్రమంలో చివరగా వినండి. ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా, రీతిగౌళ రాగం ఆదితాళం త్యాగస్వామి కృతి.
1: శ్రీ శమంగుడి శ్రీనివాస అయ్యర్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా, ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గాత్ర కచేరి విన్నారు. గాత్ర సహకారం శ్రీ పిఎస్ నారాయణ స్వామి, వాద్య సహకారం వైలిన్ పై శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You were listening to a Karnataka classical vocal recital by Shri Semmangudi Srinivas Iyer. He was vocally supported by Shri P.S. Narayana Swami. Accompanying artists were Shri Annavarpu Ramaswamy on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by Audio Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.